0: Et une dernière partie, des prières plus personnelles. La première du révérend Sunny Bhutta Bambula de la République d'Inde. Il est membre de la Andhra Evangelical Lutheran Church.
1: అనేక అవయవములుగా ఐక్యమత్యముతో నేను మేము జీవించి మీ నామాన్ని మహిమపరచడానికి ఈ లోకములో ఉన్న యావత్ సార్వత్రిక సంఘమంతయు కూడా ఐక్యముతో ముందుకు నడిపించబడడానికి మీరే కృప చూపించి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ పరమ తండ్రి ఆమెన్.
2: హెవెన్లీ ఫాదర్, వి ప్రే ఫర్ ద చర్చ్. That you give us the grace to live in oneness, to live in peace, and in unity at all times. Amen.
0: Prière personnelle de Tumbosum Pelemo en anglais du Nigeria. Et on termine par le Kenya avec Henri Kinduma en Kikuyu de l'église presbytérienne de l'Afrique de l'Est.
3: Amen.